ఎకరా జానీ దా కల్సుమ్ దా సారా సుంబల్ జోయా అరీషా వరీషా ఎమల్ కాయనాత్ ఆయిషా చోటాలా.